నక్కు కాల కపుడ పీను నక్కు మై కీర్తి బారు బోల నా జీ ఉజిల కపుడ పీను నక్కు కాల కపుడ పీను నక్కు ఉజిల కపుడ పీను నక్కు तू सदा सबस परी रहे गोदी हरी भरी रहे।